0: నవశిల్క మాజీ
1: యోన్నక్క ఘాయిల్ల దమ్ ఖావా జర్ర దమ్ ఖావా
0: అది మలాయక చానస్ హవా
1: జర్ర దమ్ ఖావా
0: వర్ మలాయక చానస్ హవా
1: జర్ర దమ్ ఖావా
0: అగ మలాయక చానస్ హ హ హ హవా